శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. మన రేడియో RM3 రేడియో ఛానల్ మీద మన ఈ ఉదయపు వేళ తొలి రాగాలు కార్యక్రమం మొదలవుతున్నది. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.6 and 98.2 MHz. నేను అనుకుంటున్నాను మీరు కుశలంగా క్షేమంగానే ఉన్నారు. సో వెరీ స్వీట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన ఈనాటి ప్రసారంలో తప్పనిసరిగా ఫ్రమ్ 8 to 9 వరకు మాతోనే మీరు ఉంటారని నా యొక్క శుభ నమ్మకం.

Shotalara, desha shtadikulo, irozu, visheshanga, I udayapu samayana, I coffee tea break samayana. Akkada ila kalam unnadani, miru cheppavachu, and ikkada brahmanakaramaina surya kiranalu. ఎన్నో విధాలుగా ఒక కొత్త సందేశంతోనే కొత్త ఆశలతోనే వచ్చి చేరి ఉన్నాడు. అదేవిధంగా మనం సాధించగలిగే కొన్ని పనుల యొక్క జ్ఞాపకంగా వచ్చింది ఈ విశేషమైన 30వ తారీఖున ఆగస్టు నెల. అండ్ జస్ట్ హోపింగ్ దట్ యూ విల్ బి విత్ అస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఈనాటి కార్యక్రమం. సో సిట్ బ్యాక్, ఎంజాయ్ అండ్ స్టే ట్యూన్డ్.

సరే శ్రోతలారా, ఈ సండే మార్నింగ్ ఎవరెవరు ఈ సమయం హాయిగా కూర్చొని మీ రేడియో సెట్ పక్కన కార్యక్రమం వింటున్నారు, అనేక అనేక ధన్యవాదాలు. ఇక చాలామంది ఉన్నారు ఈ సమయం డ్రైవ్ చేసి, అంటే ప్రయాణంలో

డే అంటే మెల్లగైనా సరే కానీ ఆనందపూర్వకంగానే మనం ఈ వీకెండ్ యొక్క ద్వితీయ రోజున ఈ ఆదివారం రోజున మనం పూర్తి చేయాలి ముగించేయాలి. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద డే, లేడీస్ అండ్ జెంటల్మెన్. సో కమ్ జాయిన్ అస్ త్వరగా. ఇట్స్ హ్యాపెనింగ్ మీ ఫేవరెట్ RM3 రేడియో ఛానల్ మీద.

శ్రోతలరా అనుకుంటున్నాను, ఈ విధంగా మీరు మొత్తం వారం గడిపి ఉన్నారు. అంటే హాయిగానే నవ్వుతూనే ఆడుతూ పాడుతూ అదేవిధంగా ఇదే వారం యొక్క వారం రోజులను దాటి ఈ చిట్టి చివరైన రోజు వరకు చేరి ఉన్నాం. మీరు బాగా గమనిస్తే ఇదే ఆగస్టు నెల యొక్క చివరైన ఆదివారం ఈరోజు. ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో ఒక కొత్త సెప్టెంబరు నెలలో శుభాడుగులు వేద్దాం. సో జస్ట్ హోపింగ్ దాట్ ఏ విధంగా ఆగస్టు నెల సక్రమంగా దిగ్విజయంగానే సక్రమంగానే మీరు గడిపి ఉన్నారు. అదేవిధంగానే దాట్ విల్ బి అ న్యూ స్టార్ట్ ఫర్ దిస్ కమింగ్ సెప్టెంబరు యొక్క నెల.